ప్రత్యేక జీవదశ యవనంగ భంగి సత్య సత్వజ్వాలె విశ్వమాయాలీలే ప్రత్యగాత్మను నీను మంకుతిమ్మ సత్య సత్వజ్వాలె విశ్వమాయాలీలే ప్రత్యగాత్మను నీను మంకుతిమ్మ.